ఎట్టిమల్జీ కార్యక్రమ రిలేకరి ప్రచారకులు ఆకాశవాణి ఢిల్లీ ఏం ఆకాశవాణి కటక్ కేంద్రరు ఆకాశవాణి భవన్ పట్టణ ଏଥର ଆସନ୍ତୁ ଶୁଣିବା କେତୋଟି ହିନ୍ଦୀ ଗୀତ। ପ୍ରଥମେ ଚଳଚ୍ଚିତ୍ର ବୀର ଜାରାରୁ ଦ୍ୱୈତକଣ୍ଠରେ ଶିଳ୍ପୀ ଲତା ମଙ୍ଗେସ୍କର ଏବଂ ରୂପ କୁମାର ରାଠୋଡ, ଗୀତ ରଚନା ଜାଭେଦ ଅଖତର, ସଂଗୀତ ମଦନ ମୋହନ। ଚଳଚ୍ଚିତ୍ର ବୀର ଜାରା।